మూడుల కైలాసుకే ఒక కాదలే నమ్మ పాజీ ఓళమల మైకారా ఆ కెట్టు ముండవన్ను సభ్య ఉని కాళ్ళగా బాళ పడతాను బంధువు బుట్టు తిన్నా ఇటు వెలవాగి కుడి అమలి పాయిష్వాగి గండా ఎడిత్రి బృంద ఒంద బట్టి ఆగో బుట్టు శివనే ఒందొరా ఉల్లికిత్తిక మందు కౌదళి సోమార్ పేట బీద ఒడగే ఒందుడ్డుకు మారుబుట్టు శివ ఎరడి కాస గండా ఎడిత్రి బ్రో తిన్కందు ఎరడి కాసుగా మడ్డి ధూప తగ్గండు మాదేవా మాదే.